ఉంటాడని భయ వారి పారి ఝాడి పుట్టన్ ఘాస రాఖను సాంజ పర్దా ఘర చోడి గాం.